వచ్చగా కోపంతో కన్నెర చేసిన రావణుడు, ఓరి వానర ఎంత మధమురా నీకు అని ఆంజనేయుడు తోకకుండి పంటించినాడు. అవును, అప్పుడు మన ఆంజనేయుడు ఏం చేశాడో చెప్పు నాయనా.